ఇంకా రోజు పట్టిస్తారు. దాని తెలుగు బుక్క ఫీలింగ్ ఏదో ఒక లోకాల్ చెప్పారు. ఓ నేను డౌట్ సీత నేరే లోకాల్ అతను కలగలేదు మోరస్ మైల్ అయితే డిపోస్ ఇదే మాకు టెంకి కూడ తీరే తెప్పు సైతల కూడ తీరే తెప్పు మాకు ప్రార్థన.